పింఛతం అనేకమద్భుతం ప్రభుం నిరీయమీశ్వరం విభు జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం సుయోగినాం సుదుర్లభం.

రాజ్యమాధిపత్యమయం సమంత పర్యాయ సార్వభౌమః సార్వశాంతాదాపరార్థాత్ పృథివ్యై.

భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షర శీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మన్ ఉపాసుకలోకాయ నమ సాధువాదనికషడాయ.

గుణవిభవైశ్వర్య శీలాద్యనవదిక అతిశయ అసంఖ్య కళ్యాణ గుణకరం అప్రమేయ కృపారత్నాకరం భగవంత.